తద్బుద్ధ ప్రభుగా సిమరణం జాప్తా పూజ, ప్రభుగా సిమరణ బింసూజ, ప్రభుగా సిమరణ తీర్థశరాన్ని, ప్రభుగా సిమరణ దర్గమాన్ని, ప్రభుగా సిమరణ హోయ సోఫల, ప్రభుగా సిమరణ సఫల ఫల, శేషుపరే జన ఆప్ సిమరాయ నానక తాకే లాగో పాయ, ప్రభుగా సిమరణ సప్తే ఉచ్చ, ప్రభుగా సిమరణ ఉదరయ ముచ్చ, ప్రభుగా సిమరణ తృష్ణా బుజ్జాయ, ప్రభుగా సిమరణ సభకే సుజ్జాయ, ప్రభుగా సిమరణ నాహీ జం త్రాసా, ప్రభుగా సిమరణ పూర్ణ ఆసా, ప్రభుగా సిమరణ మనకి మల జాయ అమృత నామృత మహే సమాయ, ప్రభుజీ బసే సాధుకి రసన నానక జనక దాసం దసన, ప్రభుగో సిమరే సే తనమంతే, ప్రభుగో సిమరే సే పతవంతే, ప్రభుగో సిమరే సే జాన్ ప్రవాన్, ప్రభుగో సిమరే సే పుర్ఖ ప్రధాన, ప్రభుగో సిమరే సే బేమహ తాజే, ప్రభుగో సిమరే సే సర్వకే రాజే, ప్రభుగో సిమరే సే సుఖవాసీ, ప్రభుగో సిమరే సదా అభినాశీ, సిమరంతే లాగే జన ఆబ్ దయల్లా నానక జనకి మంగే రవాల్లా, ప్రభుగో సిమరే సే పార్ ఉపకారీ, ప్రభుగో సిమరే తన సద్బలహారి, ప్రభుగో సిమరే సే ముఖ స్వభావే, ప్రభుగో సిమరే తిన సూఖ బేహావాయ, ప్రభుగో సిమరే తిన ఆత్మ జీత, ప్రభుగో సిమరే తిన నిర్మల రీత, ప్రభుగో సిమరే తిన ఆనంద కనేరే, ప్రభుగో సిమరే బసే హర నేరే, సంత కృపా తయందన జాగ నానుగ సిమరణ పూరే పాగ, ప్రభుగా సిమరణ కార్జ పూరే, ప్రభుగా సిమరణ కబూనా చూరే, ప్రభుగా సిమరణ హర గుణ బాన్ని, ప్రభుగా సిమరణ సహస్ సమాన్ని, ప్రభుగా సిమరణ నేచల ఆ

అష్టపది రమయ్యాకే గుణ చేతపరాని గమన మూలతే గమన దృష్టాన్ని జంతు సాజ సవార సింగారయా గర్భ అగ్న మే జనే ఉబారయా బార్ వ్యవస్థా తుజే ప్యారే దూధ పార జోబన భోజన సుఖసూద బిర్ద భయావు పర సాక్ష నముఖ పయావు బయట కౌదైన ఏ నిర్గుణ గుణ కశు నా బుజ్జయ బక్షలే హోతో నానక సిజ్జయ జయ ప్రసాద అరుబ్రసుఖ బసాయ సుత ప్రాత్మీత బంతా సంహసాయ జయ ప్రసాద పీవే శీతల జలా సుఖదాయి పవన పావ కముల జయ ప్రసాద భోగే సబరసా సగల సమగ్రి సంసాద వసా దినే హస్త పామ కర్ణ నేత్ర రసనా తిసే త్యాగ అవర సంగరచనా ఎసే దోఖముఠ అంధ వ్యాపే నానక కాళ్ళ్యో ప్రవ్యాపే ఆదంత జురాఖన హార తిస్యో ప్రీతనా కరా గవార జాకీ సేవా నమనిద భావే తాస్యో మూఢా మన్నై లావే జో ఠాకుర ససదా హజూరే తాగో అందా జాన దూరే జాకీ టహల్ పావే ద్రగే మాన తసే బిసారే ముగద అజాన్ సదా సదాయ పుల్లన హార నానక రాఖన హార అపార రతన్ త్యాగ కౌడీ సంగ రచా సా చోడ చూఠ సంగ మచా జో ఛడనా సో అస్తర కర మన జో హోవన సో దూర పరాన ఛోడ్ జాయ తిస్గా శరమ కరా సంగ సహాయ తుస్ పర హర చందన్ లేప ఉతారే తోయే గర్ద ప్రీత పశ్మ సంగ హోయే అంధ గుప్ మే పతత వికరాల నానక కాళ్ళ్యో ప్రభు దయాల్ కర్తూత పశు కి మానస్ జాత లోక ప్రచారా కరే దిన రాత బాహర్ పేఖంతర మల మాయా శబ్సనాహే కష కరే శపాయా బాహర్ జ్ఞాన ధ్యాన శనాన అంతర్ వ్యాపే లోభ సువాన్